0: భక్తభండారీ యత్లోకంపయముందుగా శంఖం శంబరుణం శక్తి ప్రౌతశ్చేగుతాశన మారుకోదత్తవాంశాపం వాణపుణ్యేతదేశరి తతః సమస్త దేవానాం తేజరాశి సముద్భవాం తాం యత్కమిదం సారిం భ్రమరాణం సాధివ
1: నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియోజలజీ నియ